మీ ఇస్మాయిల్ అఫ్వాన్ రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువాముంతి దాని నువదిహ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొంవె

0: ਗੜਿਮਿਆ ਮੇਵਨ ਏਕਾਰ ਕੜੀ ਸੋੜ ਮਿਨਟ ਹਿੰਗਾ ਫਗੁਲਾ ਲੇ ਫਮੇਵਨ ਨਿਯੂਮਾ ਯਾ ਅਸਲਾਮ ਅਲੈਕੁਮ ਨਿਯੂਮਾ
1: ਵਾਲੈਕੁਮ ਸਲਾਮ ਸਾਉ
0: ਕੋਬਾ ਕੀਨੇ ਕੀਨੇ ਹਾਲ ਹੁਆ
1: ਹਾਲ ਨ ਮਿਆਰ ਕੋੜਾ ਕੋਤ ਕਰ ਰੰਗਲ ਜਿੱਤ ਵਾਲਾ ਬੜਾ ਬਾਰੀ ਵੇ
0: ਮੇ ਦੇ ਤੇਰੇ ਬਾਲੀ ਵੇ ਤੋ ਹੈਂ ਵੀ ਮਾ ਨਿਹਾਰ ਰੰਗਲ ਹਮ ਇੰਗੇ ਮੇਰੇ ਮੇਰੇ ਮੈਚ ਬਲੰਤ
1: సపోర్ట్
0: కొరత
1: ముస్లిం
0: ఓకే కుల్లే కాడు కేండుని మషౌయి కొరి కేండుని కమషే నో నుందో అని ఆడు ను కేండే దో ఆ టికే కవర్ ఫోరి క బాలాత మెచ్తా ఆ బాలే బాల మాలే గాని ని మాలే కమ జాయా అని కచ్చక అని కచ్చక కై కన్నహద ఆ ఏ కాగడి కేవే ని మా కేవమ కాగనే నుందో మెచు బలందో ఒలేని గదే కేముగే విష్ణుమై నెతే వాహకేకి వరం రంగుళు వాహకే తిగుణ కేగెన్ మడును వెని దా కవిస్ ను ఆనే దో వర రంగ వర మౌదు మాత ఎంగే నియు మా ఎంగే
1: నేంగి ని ఆ నోన నా ని ఎల్ కేంగే మే మే జౌ నా రే కొయా చెసే
0: ఎంగే వాణ ఆ
1: నా రో కే మురియా తనే కే పోరగ హోయ మతి గయ ఉరియా తా కొ లియే బయ ఉని ఎన్ సో
0: ఎహెన్ ఎహెన్ ఎహెన్ మా అమల్ కురం వాణ తా దో
1: ఆ అదే నే మియా కొ పెన్న కొ తక ఏకంక అమల్ కురం నా ఎమ్మే నగల
0: ఆ కొ బని ఉ మా కొ లవే జహాల్ దెం విషౌ
1: యా మి జహాల క్రిస్ కే
0: ఏమ లవ జహాల్ దేన వర ఉఫాజ్ బద్దలు మింగే వకీలాన్ మే
1: ఆ ఓకే

0: Buzz Lightyear, Mr. Potato Head, Woody.
1: జవాబు.
0: ఎపోలో 13 మీ ఫిల్ముగా టామ్ హ్యాంక్స్ బుణ మషూరు డైలాగ్ ఎంగిన్నాడు. ఏకొండ డైలాగే ద ఈగల్ హ్యాస్ ల్యాండెడ్, మే ద ఫోర్స్ బి విత్ యూ, హూస్టన్ వి హ్యావ్ అ ప్రాబ్లం.
1: హూస్టన్ వి హ్యావ్
0: జవాబు రాగాడు. ద డావిన్చి కోడ్ మీ ఫిల్మ్గా టామ్ హ్యాంక్స్ కులెఫవాణి కొన్ దాయిరాగే ప్రొఫెసర్ ఎగ్గర ఓలే. టామ్ హ్యాంక్స్ బోర్డ్ స్క్రీన్ ఎంఎఫ్ తమ తారఫి నవారస్తతి అడ్డి హ్యాగే బిరువరి ఫిల్మ్ కి కొబా He knows you are alone. Mazes and Monsters, The Terminal.
1: Mazes and Monsters.
0: He knows you are alone.
1: Okay. Titanus bede.
0: Bala lachenge. Castaway film ga Tom Hanks kule character maseke kureni.
1: Kong
0: jawab rangaro. Saving Private Ryan film ga Tom Hanks kule Captain Miller yaki askariya ya golumuge kurin kongkala vazifa yang ada kuremi.
1: ಇಫ್ತಿಯಾರ್
0: ಹೈಸ್ಕೂಲ್ ಇಂಗ್ರೇಸಿ ಟೀಚರೇ ಕುಡಕುದಿಂಗೆ ಬಲಿತ ಕಂಹಾಸ ಡಾಕ್ಟ್ರೇ ಗಾಣೂಣಿ ವಕೀಲೆ ಹೈಸ್ಕೂಲ್ ಇಂಗ್ರೇಸಿ ಟೀಚರ್ ಜವಾಬ್ದಾರಿಗಳು ಫೌಸುವಾಲ್ ಟಾಮ್ ಹ್ಯಾಂಕ್ಸ್ ಡೈರೆಕ್ಟ್ ಕೋ ಸ್ಕ್ರೀನ್ ಪ್ಲೇ ಲಿಯೆ ಅಮಿಲ್ಯಂಗ್ ಎಕ್ಟ್ವೆಸ್ ಕೊಫವ ನವಾರ್ಸತೆ ಕಣೋದಿಯ ಹವಣ ಹಾರುಗೆ ಮ್ಯೂಸಿಕಲ್ ಕಾಮಿಡಿ ಫಿಲ್ಮ್ ಅಕ್ಕಿ ಕೊಪ ಫಿಲ್ಮ್ ಎದ್ದು That thing you do, Larry Crown, Sleepless in Seattle.
1: That thing you do.
0: Jawab Ramar. Barabar, bonus wala kolante. Aa maulu matittayenge. Ido The Terminal ga, me film ga Tom Hanks kule Victor Novarsky aki kong hiyali gauma karnispe baami hai.
1: Ke ye kon ferani? Yale.
0: Tiyari jawab ta. Krakozia.
1: Ti.
0: ರವಿಯ ಕಮುದಿಯ ಕ್ಯಾರೆಕ್ಟರ್
1: Green Mile Girls.
0: ek meethi ne gune to tumes.
1: Green Mile Girls en varam ma.
0: Emi mainga Tom Hanks ke wahak vara dakka de je demmati Ravi emme kura hiwa kanta Ravi yaki vara gina kankam mashur fannane. Mi kang hama games tenganna segment hungen indan kon kamek. Kon lave chahal den hama listu lave to.
1: Ah listu lave.

మినుమాయి కిరుం అదుల ఫురిహమ కురాష్ అది మీసకున్నం ఎవరెంగె తకెతి ఉనిను కురాష్ అది ఫాసిదుం ఖమ్గావె తిబె తిబె మీహుం బిముగా ఫసాద నుకురాష్ కమే.

0: Sí.
1: Ah.
0: Mejor de World Cup que de mes maudumata mi dibunito.
1: Guarrango guata que dibunito.
0: Ah, tinga ome culero que hama puderaca mi supporter una. O sea, en geta mi faro que World Cup que dives segue bearum onak.
1: Ah, eka o aka aru. Hing haboru.
0: Aru hindo. Aru hibo. Ek dando que IT que hurija kami badahatani hama divi raiete que.
1: Paro, power que cometa.
0: Ah, mi sama World Cup on divi raja gulifo e cometa.
1: Gulifo e cometa. Paro pura vez.
0: එහෙම මිහුන්නනි හැම දෙකේම වාහක එහෙම
1: වර බර වාහක වෙන්නේ නැහො.
0: යා ශෆීග වාහක දැක්කාදම. ස්ලාම් අලයිකුම්.
2: අලයිකුම් සලාම්.
0: ශෆීග්.
2: බබ.
0: ආදහ අඩු අලුගොണ്ട මඩේ.
1: ආ වර මඩකෝ ඉවෙන්.
0: එක්කොතක ස්නේග් වර දුරුන් අඩු වන්නනි. ෆෝන වර දුර්ගත අනික.
1: ಅದ ಕೊರಕ ಒಳಗೆ ತೆರೆ ಎರೆ ಒಮ್ಮೆ ಕಾಯಕತಕ
0: ತೆದೆ ವಳದೇ ಹಿಕ್ಕ ಒಮ್ಮೆ ತಡಕಮಿ ಗುಳುಡಿ ಹೇಳು
1: ಆ ವಿಹಾರ
0: ವಿಹಾರ ವಿಹಾರ ವಿಹಾರ ಕೋ ಶಫೀಕ್ ಕಿನ ಹಾಲು
3: ಆ ರಂಗಳೆ ಬನ
0: ರಂಗಳ ದೋ ಕಿನ ಮೂಸು
3: ಮೂಸು ಬಸನಳ ಹಾಲು ಸಂಸ್ಥೆಗಳು ಕಿನ ಬನಿ
0: ಮಿಕೊಳು ಹಾ ಬರಾವರ್ ಮಿಕೊಳು ಮೂಸು ಗೋಹೆನ್ನು
1: ಆ ವ್ಯಾ ಕೊರಕ ಬಾರ್ ಕೊ
3: ಕೊಂ ಕುಜೆ ತಿಳೆ ನಿ ಮಿರೆ
0: ಮಿರೆ ನಿ ಮಾಜಿನ್ನ
1: ಹುಸೇನ್ ರಶೀದ್
0: ಹುಸೇನ್ ರಶೀದ್ ಕ್ಯಾ ಕೊಚ మీరే మీ దక్కని వరల్డ్ కప్ కు వాహక కొన్ టీమ్ కు సపోర్ట్ కొని షఫీక్
3: ఎక్ టీమ్ కు బస్ కొన సపోర్ట్
0: హా మొలవా టీమ్ ఏ టీమ్ దో
3: ఆ ఏ అల్లమ టీమ్ మొలవా నే గం
1: తహన గా టీమ్ ఆరోన్ టీమ్ మి హే
0: ఆ
1: షఫీక్ ఇస్
0: మి హుసేన్ మెన్ టీమ్ మి హే మొలవా నే హవై కియా వరక తిరసు గ వరల్డ్ కప్ కు ఫోర్ ఏ బైత
3: లా హలో లా గం బస్
0: ఆ
3: ఏ వాహక దక్క
0: ఫోరి అరువాదం హమ కేవంగండు గడు హదాదా కే
3: హదాన హదాన దైదల్ల హదాన స్పగెట్టి స్పగెట్టి బాల్ బడువాని
0: స్పగెట్టి రస ముసువాడతో హెంపేమ
1: ఇతమ దంపల సమ బదామి హమ
3: బోడి హదాన కక్ బలాన మి బలాన కక్కామి కక్కాన ఎతా తిబగే తిబే తాకున్ సా మనగం గస్త సక్కై కాయగం బల
0: కేట రసోగే గుడంగ ఉండని కొంకహద టీమ్ తకంగే కేకి టీమ్ తత్త నోనే ಬಡ ಮೆಜಾರಿಟಿ ವಕ್ಕೆ ಟೀಮ್ ಕರಂಗ ಎಬಿತ್ತ ಗೊಸ್ಸ
3: ನೇಗ ನೇಗ ಗೊತ್ತದೆ ತೀಗ ಖಬರ ಬಯಸ್ ಲೇ ಒಳ್ಳೆ ಗೊತ್ತು
0: ಆಹಾ
3: ದುವಾಲ್ ಹತ್ತದ ಮೊಳನೆ ಡ್ಯೂಟಿ ಗದೆ ಮದ ವಗತ ಕೊಳೆ ಗೇಗ ಒಳ್ಳೆ ಮಿಡಿ ಬೆನಿ ಮಿಮ ವರ ನುನಿಕು ಬೆ
0: ಆಹಾ
3: ಹಾ ಮಿಮ ವರ ತೆ ಖಬರ ನಿ ಬೆ
0: ಎಬಸ್ ಮೆಚಂಗ ಅಡವಹಾದಂ ಬದಾದಂ ಎಬಸ್ ವರ್ಕ ಉಮ್ಮೀದ್ ಕೊರಂತ
3: ಅಳುಗಡು ಫುಟ್ಬಾಲ್ ಆಗ ಹಮ ಬೋಡಂ ಹಮ ಸಪೋರ್ಟ್ ಕೊ ರಾಜ್ಯ ಮಿಕೊಳೆ ಫುಟ್ಬಾಲ್ ಆಹಾ ಅದಿ ಅಮುದು ಬೇರು ಬಯಕ ರಾಜ್ಯ ಟೀಮ ಕೊಳಿಂಜಾಯಿ ವರ
0: ಫೋರಿಗದವಾ
3: ಯಾರುವ ಹಾ ವರ ಫೋರಿಗದವಾ
0: ವರ ಫಹಮ್ ಮಿ ನಿಮಗೆಂಬಸ್ ಮಿ ದಿಯೈ ವರ ವರಗದ ಉಬಾರತೆ ತದೋ
3: ವರ ವರ
0: ಅನಿಕ ಪ್ರೀಮಿಯರ್ ಲೀಗ್ ಗೆ ಅನೆ ಕ್ವಾಲಿಫೈ ಮಿಸ್ ಬ ಕುರಿಯ ದೆ
1: ಹಾ ಮಾದಸ್ ಒಳೆ
0: ದೆಮಿಸ್ ಕುರೆ ನೆ ಮಹ ವರ ಫುಟ್ಬಾಲ್ ಆಗೆ ಹಮ ಈ ದೆ ಗೆ ಗೊತುಗ ಮಿ ಫಹ ಕೊರೆವೆನಿ
3: ಹಾ
0: ಹಾ ಶಫೀಕ್ ಕೊಂ ದವೆ ಜಹ ದೆ ಮಿ ಮ ಹೆಂಬೆ ಮಕ್ಕ
3: ಅಡ್ಡಿ ಅಡ್ಡಿ ಅಡ್ಡೆ ಇದರೆ ಗಮ
0: ಹೇ ಕೊಂದವೆ
3: ಇಲ್ಲ ಅದು
0: ಹ ದಾನ್ ಕೊಂದವೆ
3: ಆ ಜಹ ಜಬ ವಜಬ ಯಾದ ಆಯ್
0: ವಜಬ
3: ಯಾದ ಆಯ್
1: ಅರ ಕೊರಿಯೆ ಜೇಹಿಗೆ
3: ತೇ ಕೊರಿಯೆ ಗೆಚ್ಚನ
0: ವಜಬ ಯಾದ ಆಯ್ ಮಿಹಾರ ಗೆ ಅನೆ ಸರ್ಚ್ ಇನ್ ಗೆ ಒಳ ನಿಗೆ
3: ಸರ್ಚ್ ವಾನ ವರ ಮೊಳವಾನ ತಕುರೆ ಕೊರಿ
0: ಆ ಮಿತಾ ಮಿತಿ ಬಿಗೆ ಯಾದ ಆಯ್ ಕುದಿನ್ನೆ
3: ವಗುತು ಹೋದಾನ
0: ದಬ್ಬರಿಗೆ ಹುರಿಜ್ಜಿ ಅವ ಹುರಿತನಕೊಂಡ್ ಗೆನ್ನಾಣ ಹಿಂಗೆ
3: ಗೆನ್ನಾ ದಮಾನೆ
1: ಕೊಲ ಹಾಸ ಕೊರ ಬೇನು ಹೋಗಿ ಫರಾತೆ
3: ಹಾಸ ಕೊರ ಹೊರತೋತಿದೆ ಕುದಿನ್ನ ದಂಗ ಅಳ್ಗೊಂಡ್ ಮಂಗ ಮೀ ನಮೂನಾ ಕಾನ್ಫರೆನ್ಸ್ ದಂಗ ಉಂಡಾನಿ ಏಕತರ ನೀವೇ ಮಿನ್ನ ಉಳೇನಿ නොදි වැවක අඩු නී වෙනත දඩුග රියා කොදින්න කාස කොල්න්න ඇදී මතක්කතුව ලව හෝද මසක කොර කුද්ජාව සස්වාන
0: දව ජහා දේනම දවහුරි තයියාගේ ඇවර පාචරය ගෙද වක්කේදන් ශපික්
3: ආදා